ప్రణమ్య దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే.

0: ద్విషాపతి పాదౌ పాతు దినమణి పాతు మిత్రోఖిలం బపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్ర సన్నిభం సర్వ రోగ భయాదిభ్యో ఉచ్యతే నాత్ర సంశయః సంవత్సరం ఉపాసిత్వా సామ్రాజ్య పదవీం లభేత్.
1: Mantra for miracles to happen. Surya Kavacha is every day in the morning.
0: Asya Shri Aditya Kavacha Stotra Mahamantrasya Agastyo Bhagavan Rishihi Anushtup Chandaha Aditya Devata
2: Vrinijam.
1: If you were born in Shakti
0: Aditum Kilakam Mama Aditya Prasada Siddhyate Stotra Mantram Jape Viniyogaha గృణిః పాతు శిరోదేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పానుః ముఖం పాతు సదా రవిః జిహ్వా